మన గగ గస నిని దద నిని స మద నిస గస నిద నిస గ నిస నిస సగమ స సదని దద మమ నిని దద మమ గగ గద మమ గగ సర్వ గమ ద నిస సదని నిని దద మమ నిని దద మమ గగ గద మమ గగ సర్వ గమ ద నిస నిస గస నిస గస నిని స గగ గమ దని దని దని దని దద నిని స గగ గగ గమ మద గగ గమ మద దని నిస సన్ని గమ నిని ద మద గగ మద నిని